0: మానినో మాన్ మానినో రోగ రోగిన్ వాస్తు శనానే
1: నమో మంత్ర మంత్రం నమో జంతర జంత్రం నమో ఇష్టే నమో తంత్ర తంత్ర
0: సదా సచిదానంద సర్వ పరనాశీ నూపే రూపే సమస్తల నివాసీ
1: సదా సిద్ధా బుద్ధా బ్రేత కర్త అదో ఉర్ధర్ దంగ గంగ ఓగ హర్త
0: పరం పరం పరమేశ్వరం పురుష పాలం సదా సర్వదా సదాత దయా